0: నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ. కలౌ కేశవ కీర్తన కళిమా హరి భగవాన్ కో కీర్తన కర్ను శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. సర్వే భవంతు సుఖినా సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతి మా పశ్యతు భజామ్యా. नमस्कार, म जगन्नाथ तिवारी. तपाईहरु अहिले रेडियो सफलता सुनिरहनु भएको छ.
1: रेडियो सफलता 103.4 मेगाहर्ज
2: सुन्न मन लाग्यो.